0: ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। दोपहर के 12 बजे हैं। लीजिए अब सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం. నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను మరియు చలనచిత్ర గీతాలను విందాము. నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి.

అక్కరకు రాని చుట్టము మృక్కిన వరమీన వేల్పు మోహరమున తానెక్కిన బారిన గుర్రము గ్రొక్కున విడువంగ వలయు గదరా సుమతి. భావము ఏవేవి వెంటనే వదిలివేయాలో చిన్న చిన్న మాటలలో మనసుకు హత్తుకునే విధంగా ఈ పద్యంలో చెప్పాడు. అవసరానికి పనికిరాని చుట్టాన్ని ఎన్ని వేడుకున్న వరమీయన దైవాన్ని యుద్ధంలో తానెక్కిన పరిగెత్తని గుర్రాన్ని నీతిమంతుడు వెంటనే వదిలివేస్తాడు. శ్రోతలు, మీరు ఇంతవరకు సుమతి శతకం నుండి ఒక పద్యము మరియు దాని భావం విన్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవుల్లో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను వినండి. ఎంవి బారటాంగ్ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా అదే రోజు 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 6:15కు బయలుదేరి సహీద్ ద్వీప్కి వెళ్తుంది. మరల అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బొంబూక రేపు ఉదయం 6:15కు బయలుదేరి స్వరాజ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. మీరు ఇంతవరకు సుమతి శతకం నుండి ఒక పద్యము మరియు దాని భావం విన్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవుల్లో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను వినండి.

ఎంవీ బారటాంగ్ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవీ జాలీబాయ్ రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరి సహీద్ ద్వీప్కి వెళ్తుంది. మరల అక్కడ నుండి అదే రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవీ బొంబూక రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కి వెళుతుంది. మరల అక్కడ నుండి అదే రోజు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది.

చేరుకుంటుంది. ఎంవి రాణి చంగా రేపు సాయంత్రం 5 గంటలకు బయలుదేరి సురాజ్దీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి తరువాత రోజు అనగా 3/8/2026 ఉదయం 5:30 బయలుదేరి వయా సాహిద్వీప్ మీదుగా శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీపులలో గల అంతర ద్వీపనౌకల సేవా వివరాలను విన్నారు.

0: Seema? Seema?
1: उठो.
2: क्या हुआ?
0: चेकअप के लिए जाना है ना.
2: सोने दो ना.
0: उठो.
2: अगले हफ्ते चल पड़ते. थोड़ी देर हो जाएगी तो क्या हो जाएगा.
3: गर्भावस्था के पहले 3 महीनों के अंदर जल्द से जल्द HIV की जांच जरूर करवाएं, ताकि शिशु को HIV संक्रमण से बचाया जा सके और माँ और शिशु एक स्वस्थ और लंबी जिंदगी जी सके.
4: समय का मूल
5: HIV पे कंट्रोल.
3: गर्भावस्था की पहली जांच में ही HIV टेस्ट जरूर कराएं.
6: श्रोतलु, नेटि कार्यक्रमंलो भागंगा నేడు సహాయ నిరాకరణ ఉద్యమం దీని సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యతను వినండి.
7: సహాయ నిరాకరణ ఉద్యమం అధికారికంగా ఆగస్టు 1, 1920 మహాత్మా గాంధీచే ప్రారంభించబడింది. ఈ తీర్మానం భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రధాన మలుపుగా నిలిచింది. శాంతియుత సహాయ నిరాకరణ మరియు బ్రిటిష్ అధికారాన్ని తిరస్కరించడం ద్వారా స్వయం పరిపాలన స్వరాజ్యం సాధించడమే దీని లక్ష్యం. ఈ ఉద్యమం ప్రారంభించడానికి ప్రధాన కారణం రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన, జలియన్ వాలాబాగ్ మారణకాండ మరియు ఖిలాఫత్ సమస్యను బ్రిటిష్ వారు నిర్వహించిన విధానం. ప్రధాన చర్యలు బ్రిటిష్ బిరుదులను తిరిగి ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగాలను వదిలివేయడం మరియు విదేశీ వస్తువులు, పాఠశాలలు, న్యాయస్థానాలను బహిష్కరించడం. 1919 మార్చి 18 నాటి రౌలట్ చట్టం తరువాత భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ సంస్కరణలకు తన మద్దతును ఉపసంహరించుకోవడం దీనికి కారణం. ఈ చట్టం దేశ ద్రోహ విచారణలో రాజకీయ ఖైదీల హక్కులను నిలిపివేసింది మరియు దీనిని భారతీయులు రాజకీయ చైతన్యంగా భావించారు. ఇది 1919 ఏప్రిల్ 13 నాటి జలియన్ వాలాబాగ్ మారణకాండకు దారితీసింది. ఈ ఉద్యమం గాంధీ చేపట్టిన మొట్టమొదటి వ్యవస్థీకృత భారీ స్థాయి సత్యాగ్రహ చర్యలలో ఒకటి. అహింసా మార్గాల ద్వారా నిరసనకారులు బ్రిటిష్ వస్తువులను కొనడానికి నిరాకరించారు. స్థానిక చేతి వృత్తులను ఉపయోగించడం ప్రారంభించారు. ఖాదీని నేయడం, భారతదేశంలో తయారైన వస్తువులను మాత్రమే కొనడం మరియు బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడం ద్వారా స్వయం సమృద్ధిని ప్రోత్సహించడంతో పాటు గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం టర్కీ విచ్ఛిన్న ప్రణాళికను ఆపాలని మరియు అంటరానితనాన్ని అంతం చేయాలని కూడా పిలుపునిచ్చింది. దీని ఫలితంగా బహిరంగ సమావేశాలు మరియు సమ్మెలు జరిగాయి. అన్ని కార్యాలయాలు, కర్మాగారాలు మూసివేయబడతాయి. రాజ్ ప్రాయోజిత పాఠశాలలు, పోలీస్ సేవలు, సైన్యం మరియు పౌర సేవ నుండి వైదొలగమని భారతీయులను ప్రోత్సహించేవారు మరియు న్యాయవాదులను రాజ్ న్యాయస్థానాలను విడిచిపెట్టమని కోరారు. ప్రజా రవాణా, బ్రిటన్లో తయారైన వస్తువులు, ముఖ్యంగా దుస్తులను బహిష్కరించారు. భారతీయులు ప్రభుత్వం ఇచ్చిన గౌరవ బిరుదులను తిరిగి ఇచ్చివేసి ఉపాధ్యాయ, న్యాయవాద, పౌర, సైనిక సేవల వంటి వివిధ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఉద్యమం భారతీయ జాతీయవాదం మధ్య తరగతి ప్రాతిపదిక నుండి ప్రజల వరకు మారడాన్ని సూచించింది. అహింసాత్మకంగా ఉండాలని ఉద్దేశించినప్పటికీ చౌరీ చౌరా సంఘటన తరువాత 1922 ఫిబ్రవరిలో గాంధీ ఈ ఉద్యమాన్ని చివరికి విరమించుకున్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం బ్రిటిష్ పాలన నుండి భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన విస్తృత ఉద్యమాలలో ఒకటి.
6: శ్రోతలు, మీరు ఇంతవరకు సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన నిజం చిత్రం నుండి నీలో ఉన్నది నేనే

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా నేడు ప్రపంచ తల్లిపాల వారోత్సవం. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు 120 కంటే ఎక్కువ దేశాలలో జరుపుకున్న వార్షిక వేడుక. ప్రపంచ తల్లిపాల చర్యల కోసం ప్రపంచ కూటమి ప్రపంచ ఆరోగ్య జీవితంలో యునిసెఫ్ నిర్వహించబడిన ఈ వారోత్సవం 1991లో మొదటిసారిగా ముందుకు వచ్చింది. ప్రత్యేకంగా తల్లిపాలు పట్టడాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది, కీలకమైన పోషకాలను అందిస్తుంది.

ఉంటుంది. న్యూమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది మరియు పెరుగుదల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మొదటిసారిగా 1992లో ప్రపంచ కూటమి జరుపుకుంది మరియు ఇప్పుడు 120కి పైగా దేశాలలో యునిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ మరియు వ్యక్తులు, సంస్థలు మరియు ప్రభుత్వాలతో సహా వారి భాగస్వామ్యాలు దీనిని పాటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తల్లిపాలు ఇచ్చే సంస్కృతిని పునఃస్థాపించడం మరియు ప్రతి చోట తల్లిపాలు ఇవ్వడానికి మద్దతు ఇవ్వడం అనే లక్ష్యంతో ఏర్పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ మరియు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తల్లులకు మరియు పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం యొక్క విలువలను నొక్కు చెబుతున్నాయి. రెండో జీవితంలోని మొదటి 6 నెలల పాటు ప్రత్యేకంగా తల్లిపాలు ఇవ్వాలని, ఆ తర్వాత కనీసం 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు అనుబంధంగా తల్లిపాలు ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నాయి. జీవితకాల ఆరోగ్యం, అభివృద్ధి మరియు సమానత్వానికి తల్లిపాలు ఒక శక్తివంతమైన పునాది. డబ్ల్యూహెచ్ఓ ప్రచారంలో భాగంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు తల్లిపాలు ఇచ్చే ప్రయాణంలో మహిళలకు మరియు శిశువులకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుండి అవసరమయ్యే నిరంతర మద్దతుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సంవత్సరం అధికార నినాదము జీవితంలో సుస్థిరమైన ప్రారంభం కోసం తల్లిపాలు పనిచేసే వాటిని బలోపేతం చేయండి. ఇది పురోగతిని పర్యవేక్షించడం, ప్రభావాన్ని మూల్యాంకనం చేయడం మరియు తల్లిపాలు ఇచ్చే ఫలితాలను మెరుగుపరిచే నిరూపితమైన విధానాలను విస్తరించడంపై దృష్టి పెడుతుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవం యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా హోలీ చిత్రం నుండి నీ మనసు అనే పాటకు ఆర్పి పట్నాయక్, సాధన సర్గం గారు గాత్రం అందించారు. సంగీతం ఆర్పి పట్నాయక్ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా అమ్మా నాన్న ఓ తమిళై ఓ తమిళమాయి చిత్రం నుండి తలుగు తలుగు మన్నది తార అనే పాటకు రఘు కుంచే మరియు స్మిత గారు గాత్రం అందించారు. సంగీతం చక్రి. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా చివరగా సింహాద్రి చిత్రం నుండి జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి చిత్రం నుండి చీమ చీమ చీమ అనే పాటకు ఎస్పి చరణ్ గారు గాత్రం అందించారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

ప్రకృతి ఇసుకను పెన్నది, మధురమైన మన తెలుగు తల్లి సన్నది. ఇంతటితో నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం.